స్వర్గాపవర్గతిరపేక్షనిజాంతరంగా కల్పాగమాకల నయాకుల తాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబుర్భకు

లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరి దిహేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా.

శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిం సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్బిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమ

పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధౌత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికార్య పణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.